మా బొమ్మయ్యలో చెబెల్తుందేనో కమకళ్యార్ బరాతశిన ఔషిందహందాశునను.